మాత్రం ఊనమిలాస గుణము మే చిత్తు మాత్రం ఉత్తమ మాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరుం అయం పూజనయం చిత్తు మాత్రం మట్రుముడో పూజనయం చిత్తు మాత్రం పెరుగు ముమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదలు పూజనయం చిత్తు మాత్రం సర్వసురర్ పూజనయం చిత్తు మాత్రం సకలము మే సంతతము చిత్తు మాత్రం వానముదల్ భూతము మే చిత్తు మాత్రం వందపల భౌతికము చిత్తు మాత్రం బాణముదల్ ముచ్చుడరు చిత్తు మాత్రం.

వయ్యమురం వేదమెలాం చిత్తు మాత్రం కిరిమి ముదల్ ఎవ్వుయ్యము చిత్తు మాత్రం గిరినదియూ కానగము చిత్తు మాత్రం విరువు పెరుగు పురంగడుమే చిత్తు మాత్రం విచిత్రమం క్రియగడు చిత్తు మాత్రం పిరుగు పెరుగు పురంగడుమే చిత్తు మాత్రం బ్రహ్మాండ కోటిగడు చిత్తు మాత్రం సర్వచరాచరంగడుమే చిత్తు మాత్రం సంతతము సకలముమే చిత్తు మాత్రం పదితనయం పారియుమే చిత్తు మాత్రం పరలు పిదా మాతావు చిత్తు మాత్రం అతిశయమం.

మాత్రం ఊన విలాస గుణము మే చిత్తు మాత్రం ఉత్తమమాం నిర్గుణము చిత్తు మాత్రం పరమశివ పూజనయం చిత్తు మాత్రం పైలు మరి పూజనయం చిత్తు మాత్రం మరు అయం పూజనయం చిత్తు మాత్రం మట్టుముడ పూజనయం చిత్తు మాత్రం పెరుగు ముమై పూజనయం చిత్తు మాత్రం పిన్నె ముదల్ పూజనయం చిత్తు మాత్రం సర్వసుర పూజనయం చిత్తు మాత్రం సకలము